0: వడేరో మొహమ్మద్ అక్రమ్ బుగీరో పేటే అలఫ్ తాల్కా మోరోజు సాబికా సత్
1: సింధ్ కి హో తో ఆవాజ్ భీ సింధ్ కి హై GFM 88 నెట్వర్క్ సింధ్ కి ఆవాజ్.